0: కాకి చాలే నమ్మేటట్టున్నాడు కౌకి
1: ఆర్తి
2: అలా నాకు చేసి రాసా రండి అవ్వండి అవ్వండి